ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 ఏళ్లలోనే 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించారు.

0: నుంచి భవిష్యత్తులో ప్రపంచంలోనే నెంబర్ వన్ సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో ఎయిమ్స్లో రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014లో దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: जानते हैं कि हम लोगों ने एक ट्रांसफॉर्मेटिव प्रोग्रेस किया है और जब हम ट्रांसफॉर्मेटिव प्रोग्रेस की बात करते हैं तो हमने हेल्थ सिस्टम्स को भी काफ़ी स्ट्रेंथन किया है और हमारी कोशिश क्या है कि हम एक्सपैंड करें अफोर्डेबल और हाई क्वालिटी के हेल्थ और जो हमारा फोकस है वो फोकस है प्रिवेंशन पर अर्ली डिटेक्शन पर और कॉन्टिन्यूम ऑफ केयर पर.
0: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని, ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జి, 45 రోజుల ఎల్పిజి నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4గురు నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఏడిఎంకే 2 వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకు గాను

0: ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది, జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: ఐసీసీఆర్ సమయ కు ఆగే జాతే హే ఆనే వాలే 10-15 సాల్ భారత్ కో 2047 కి రోడ్ మ్యాప్ మే లక్ష్య తక్ పహుంచనే కే లియే కిస్ కిస్ ప్రకార్ కి సోషల్ ఛాలెంజెస్ కో ధ్యాన్ దేనా పడేగా యే ఐసీఎస్ఎస్ఆర్ కే ఆనే వాలే 10-15 సాల్ కే కామ్ హోనే చాహియే హమే హమారీ అర్థనీతి కో మజబూత్ కర్నా హే తో హమారీ భాషా కో మహత్వ దేనా పడేగా.
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు
2: వణకం ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் ரங்கநாதன். தலைப்புச் செய்திகள். கேரள சட்டப்பேரவை தேர்தலில் காங்கிரஸ் கூட்டணி வெற்றி பெற்றுள்ள நிலையில் புதிய முதலமைச்சரை தேர்வு செய்வதில் இழுபறி தொடர்கிறது. புதுச்சேரி முதலமைச்சராக தேசிய ஜனநாயக கூட்டணி சார்பில் நியமிக்கப்பட்ட திரு என் ரங்கசாமி இன்று பதவியேற்கிறார். மகாராஷ்டிர மாநிலம் ஜாட் மாவட்டத்தில் சுவர் இடிந்து விழுந்த விபத்தில் 6 பேர் உயிரிழந்தனர். அமெரிக்க அதிபர் திரு டொனால்டு டிரம்ப் 3 நாள் பயணமாக இன்று சீனா செல்கிறார். ஐபிஎல் கிரிக்கெட் போட்டியில் பெங்களூரு அணி இன்று கொல்கத்தா அணியை எதிர்கொள்கிறது. இனி விரிவான செய்திகள். கேரள சட்டப்பேரவை தேர்தலில் காங்கிரஸ் தலைமையிலான ஐக்கிய ஜனநாயக கூட்டணி அறுதி பெரும்பான்மை பெற்ற நிலையிலும் புதிய முதலமைச்சரை தேர்வு செய்வதில் இழுபறி நீடித்து வருகிறது. அம்மாநில முன்னாள் காங்கிரஸ் கமிட்டி தலைவர்களை புதுதில்லியில் அக்கட்சியின் மூத்த தலைவர் திரு ராகுல்காந்தி தனித்தனியாக சந்தித்து கேரள முதலமைச்சரை தேர்வு செய்வது குறித்து ஆலோசனை நடத்தினார். இதனைத் தொடர்ந்து புதிய முதலமைச்சர் குறித்த அறிவிப்பு இன்று வெளியாகும் என எமது செய்தியாளர் தெரிவிக்கிறார். மேற்கு வங்க மாநிலத்தில் சட்டம் ஒழுங்கு பிரச்சினை ஏற்படாமல் கடுமையான நடவடிக்கைகள் எடுக்கப்பட வேண்டும் என்று அனைத்து மாவட்ட காவல் ஆணையர்கள், கண்காணிப்பாளர்கள், ரயில்வே காவல்துறை அதிகாரிகளுக்கு உத்தரவிடப்பட்டுள்ளது. இம்மாநிலத்தில் பிஜேபி தலைமையிலான ஆட்சி அமைந்துள்ள நிலையில் காவல்துறை கூடுதல் தலைமை இயக்குநர் இந்த உத்தரவை பிறப்பித்துள்ளார். கடந்த 2021 ஆண்டு சட்டப்பேரவை தேர்தல் வன்முறை தொடர்பான வழக்குகளில் இறுதி அறிக்கைகள் சமர்ப்பிக்கப்பட்ட நிலையில் அவை குறித்து மீண்டும் விசாரணை செய்யப்பட வேண்டும் என மாவட்ட காவல்துறை அதிகாரிகளுக்கு உத்தரவிடப்பட்டுள்ளதாக எமது செய்தியாளர் தெரிவிக்கிறார். புதுப்பிக்கத்தக்க எரிசக்தி துறையில் இந்தியா விரைவான வளர்ச்சியை அடைந்திருப்பதாக அத்துறைக்கான அமைச்சர் திரு பிரகலாத் ஜோஷி தெரிவித்துள்ளார். புதுதில்லியில் இந்திய தொழில் கூட்டமைப்பின் மாநாட்டில் நேற்று உரையாற்றிய அவர், எரிசக்தி துறையில் நாடு அடைந்துள்ள பல்வேறு முன்னேற்றங்களை

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమవుతున్న మల్లెపూదండ తెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఇంటర్వ్యూ డాక్టర్ కాసల నాగభూషణం గారి కథానిక, ఇంకా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వేదవతి ప్రభాకర్ బృందం ఆలపించిన భక్తిగీతం విందాం.

0: మనం ఇంతవరకు భక్తి గీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఇంటర్వ్యూ డాక్టర్ కాసల నాగభూషణం గారి కథానిక విందాం.
1: ఇంటర్వ్యూ అనే ఈ శీర్షికని వినగానే ఇదేదో ఉద్యోగానికి సంబంధించిందని, ఎవరో ఒక అభాగ్యుని నిరుద్యోగ పర్వంలో ఇదో అధ్యాయమని, ఈ కథని వినడానికి మీరు సిద్ధపడితే అందుకు కథకుణ్ణిగా మీకు నేను ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేను. కానీ ఇక్కడి ఈ ఇంటర్వ్యూ ఏదో ఉద్యోగం కోసం జరుగుతున్నది కాదని, ఇదో పెళ్లి చూపుల తతంగమని, ఈ ఇంటర్వ్యూ అన్న మాటని ప్రస్తుతం సింబాలిక్గా వాడుతున్నానని ముందుగానే మీరు అవగాహనకి రాగలిగితే ఇకనే నిమిషాల్లో లాగించేస్తాను కథని. ఎంచక్క వినండి. నిన్న రాత్రి ఉదయం 8 గంటలకి, ఇదిగో రాత్రిపూట ఉదయం ఏంటి విడ్డూరం కాకపోతే అనకండి, కథల కర్మాగారం లాంటి నా బుర్రలో ఈ కథ మెదిలింది నిన్న అర్ధరాత్రి వేళ. కథ మొదలయ్యింది ఉదయం 8 గంటలకి, అది మతలబ్. ఇక ఆలకించండి. అలా నా మనస్సులో ఈ కథ మొదలయ్యి కాగానే ఓ 2 పాత్రలు ఇలా మాట్లాడడం మొదలెట్టాయి. ఎరా సుదర్శన్, బాగుందా? బాగుంది. అయితే పిల్ల నీకు నచ్చినట్టేనా? టైనాట్ బిగుస్తూ అద్దం ముందు నుంచునే అక్కయ్య వైపు చూసి అన్నాడు సుదర్శనం. ఏంటక్కయ్య నీ ప్రశ్న? ఫోటో చేతికిచ్చి పిల్ల నీకు నచ్చిందా అని అడిగితే ఏం చెప్పను? కాఫీ కప్పుతో మరింత దగ్గరికొచ్చింది శిరీష. సాసర్తో పాటుగా టేబుల్ పైన పెడుతూ అంది తమ్ముడితో, మరి బాగుందని నువ్వే కదూ అన్నావు. పౌడర్ టిన్ చేతికి తీసుకున్నాడు సుదర్శనం. అన్నాడు అరచేతిలో పౌడర్ని చల్లుకుంటూ, బాగుందన్న ప్రతిదీ తప్పనిసరిగా నచ్చాలని లేదుగా. అయ్యా మహానుభావ, నీతో మాట్లాడి నెగలేం గాని అవతల నాన్నగారేమో ఖాయం చేశారు మీ ప్రయాణం. రేపు ఉదయం వెళుతున్నారు మీరంతా పిల్లని చూడ్డానికి. సెలవు పెట్టిరా ఆఫీస్కి 2 రోజులు. అది నేను నీకు చెప్పాల్సింది.

అంది అంది శిరీష. తమ్ముడి ఆఫీస్ ఫైల్ మీదున్న పోస్ట్ కార్డు సైజు ఫోటోని చేతికి తీసుకుంది. దాన్నే చూస్తూ అంది మళ్ళీ, అయినా సుదర్శన్ మనలో మాట, అమ్మాయికేం తక్కువ? లక్షణంగా ఉంది మహాలక్ష్మిలా. అందులోనూ అమ్మాయి వాళ్లది ఎటో దూరపు బంధుత్వమేనట బామ్మగారికి. నాన్న ఈ సంబంధమే కుదర్చాలనుకుంటున్నారు. కాస్త నువ్వు సర్దుకునిరా పెళ్లి చూపుల్లో, బెట్టుగా కూచోక. పౌడర్ రాసుకోవడం ముగించి తలని అలా అలా పై పైనే దువ్వుకుని కాఫీ కప్ అందుకున్నాడు సుదర్శను. మెల్లగా సిప్ చేస్తూ అన్నాడు శిరీషతో, నాకు ఈ పెళ్లి చూపులంటే అట్టే ఇష్టం లేదక్కయ్యా. అప్పటిదాకా ఫోటోల్లో తప్ప ఒకరి ముఖాలొకరు చూసుకొని అబ్బాయి అమ్మాయిల్ని ఏదో జూలోలా ఎదురెదురుగా కూచోబెట్టి ఇరువైపుల బంధువులు ఏవో బేరాలాడి కుదిర్చే పెళ్లిళ్ళు. ఆ సంత సరుకులో పరస్పరం ప్రేమనేది లేకపోతే ఇక ఆ కాపురం ఏం బాగుంటుంది చెప్పు. ఒకవేళ అలా పెళ్లిదాకా వెళ్లకుండా పెళ్లి చూపుల్లోనే ఆ ప్రయత్నం కాస్త బెడిసి కొడితే మరో అబ్బాయి కోసమో అమ్మాయి కోసమో వెదుక్కోవడానికి ఇవే బొమ్మల పెళ్లిళ్ళా. సుదర్శనం ఖాళీ కప్పు కింద పెట్టి శిరీష అర్థం కాని దానిలా అదోలా చూస్తూ ఉంటే మళ్ళీ చెప్పడం సాగించాడు, అది కాదక్కయ్యా, ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయినే తీసుకుందాం. ఆమెకి నా ఫోటో ఒకటిచ్చారు కదా, ఆమె ఆ ఫోటోని చూస్తుంది, బాగున్నాడు అనుకుంటుంది, మనకి కాబోయే భర్త ఇతనే అని ఊహించుకుంటుంది, కలలు కంటుంది. ఇలాంటి ఇంటర్వ్యూల్లో ఎదురెదురుగా కూచున్నప్పుడు ఫోటోలో నేనిప్పుడు చూసిన ఈ అమ్మాయే ఏ కారణం చేతో నాకు నచ్చకపోవచ్చు, మా అభిప్రాయం తర్వాత చెబుతాం అని నాన్నగారు వాళ్ళకి మాటిచ్చి తీరా ఇంటికొచ్చాక నాకిష్టం లేదని తెలిసి ఆ ఒక్క ముక్క వాళ్ళకి చెబితే అప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. పోనీ ఆ అమ్మాయి అలా బాధపడవలసి వస్తుందే అన్న సానుభూతితోనైనా ఆమెను చేసుకోవడానికి ఒప్పుకుందామనుకుంటే ఇదేం ఒక్కరోజు వ్యవహారం కాదు కదా, ఆలోచించక్కయ్యా నువ్వే. శిరీష మౌనంగా వింటూ ఉంది. షూరాక్లోంచి బూట్లు అందుకుని సాక్స్ దులిపి అక్కడే కుర్చీ మీద కూచుని కాళ్ళకి తొడుక్కుంటోన్న తమ్ముణ్ణి చూస్తూ అడిగింది మెల్లగా, ఇంతకీ నీ అభిప్రాయం ఏంటంటావు? నా అభిప్రాయం అంటూ ఏమీ లేదక్కయ్యా, ఎటు నాన్నగారి మాట వినాల్సిందే. రేపు నేను వెళతాను. ఒకవేళ ఆ అమ్మాయి నాకు నచ్చలేదనే అనుకుందాం, ఆ మాట చెబితే అప్పుడు ఆమె ఎంత బాధపడుతుందో అనేదే నా బాధ ప్రస్తుతానికి. షూలేసులు అల్లుకుని లేచాడు సుదర్శనం. వెళుస్తక్కయ్యా అంటూ ఫైల్ తీసుకుని బయలుదేరాడు ఆఫీస్కి, నీలి కళ్ళద్దాలు పెట్టుకుంటూ. సుదర్శనం నేను తెలుగు బిఏ ఫైనల్ ఇయర్లో ఉండగానే ఎంకామ్ పూర్తి చేశాడు, ఏవో పోటీ పరీక్షలు రాశాడు, ఓ మోస్తరు ర్యాంకుతో పాస్ అయ్యాడు. అలాగే మాట విలువ డబ్బు చలువ చూపించి తండ్రి సంపాదించి పెట్టిన ఉద్యోగంలో చేరాడు. చేరి కూడా 2 నెలలే అయింది, 3వ నెల జరుగుతోంది, అప్పుడే పెళ్లి సంబంధం వచ్చింది. ఈ కాలం కుర్రాళ్లకి అటు కాలేజీ చదువు పూర్తి కావడంతో ఎదురయ్యే చిక్కు సమస్యలు 2, ఒకటి ఉద్యోగం, మరొకటి ఉద్వాహం అంటే పెళ్ళి. కాగా ఉద్యోగం అనేది ఆకాశ పుష్పం ఎన్ని అర్హతలున్నా కొన్ని రంగాల్లో, ఏదో మన సుదర్శనం లాంటి వాళ్ళకి తప్ప. అది లేనిదే ఆడపిల్లల తండ్రి కంటికి కలికానికి కూడా ఆనడు అబ్బాయి ఎంత ఒడ్డు పొడవు ఉన్నవాడైనా. అంటే పెళ్ళి అనే ఆకాశ హర్మ్యానికి ఉద్యోగం లిఫ్ట్ లాంటిదన్నమాట. ఇది లేనిదే ఆ చివరి ఫ్లోర్కి చేరుకోవడం కష్టం. కానీ సుదర్శనం తండ్రి సునాయాసంగానే కొడుకుని ఓ ఉద్యోగస్థుణ్ణి చేసేశాడు గనక ఇక ప్రస్తుతం మిగిలిందల్లా పెళ్ళి. అందుకోసం వేస్తున్న మొదటి అడుగే ఈ ఇంటర్వ్యూ. అక్కడ మన సమాజం ఒక సంస్థ, అందులో ఆ ఇల్లు

ఓ బ్రాంచి, దానికి డైరెక్టర్లు సమాజం కట్టుబాట్లు, మేనేజర్లు అమ్మా నాన్న బంధువులు. ప్రస్తుతం ఖాళీగా ఉంది ఓ ఉద్యోగం. అందంగా అలంకరించుకుని కూర్చుంది తండ్రి పక్కన. ఆ ఉద్యోగం పేరు శ్రీదేవి. ఇక ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వాడు మన సుదర్శనం. అతనికున్న క్వాలిఫికేషన్ నెలకి 40,000 సంపాదన, 25 ప్రాయం, అవివాహితుడుగా ఉండడం. రికమెండేషన్ బామ్మగారి బంధుత్వం. ఆ ఉద్యోగం కోసం వచ్చిన మన అభ్యర్థి తాలూకు బలగం మంచి హోదాలో ఉన్న వ్యక్తులు కావడం చేత మర్యాదలు మన్ననలు బాగా పెద్ద ఎత్తున జరిగాయి. తీపి, కారం, కాఫీ వగైరా అల్పాహారాలు బాగా ఘనంగానే అందాయి. అదనంగా సరసాలు సల్లాపాలతో సరదాగా ముగిసింది విందు. ముందుగా ఇక మొత్తం ఈ మేనేజింగ్ కమిటీకంతా అటు ఉద్యోగం ఇటు అభ్యర్థి ఇద్దరు నచ్చారు. వాళ్ల మొహాల్లోంచి జాలువారుతోన్న ఫ్లోరసెంట్ కాంతులే వెల్లడిస్తున్నాయి ఆ విషయాన్ని. మరి తెలియాల్సింది ఆ ఇద్దరి అభిప్రాయాలే, అంగీకారాలే. అభ్యర్థి ఏమో చెప్పేశాడు అక్కడే అమ్మాయి తనకు నచ్చిందని. తరువాయి మిగిలింది ఉద్యోగం నోటంట అభిప్రాయం, అంటే అమ్మాయి అభిప్రాయం. మామూలు ఉద్యోగం అయితే అదో ప్రాణమున్న జీవి కాదు గనుక, అసలు అది భౌతికమైన ఏ ఒకనొక వస్తువైనా కాదు గనక దాని అభిప్రాయం కోసం మనం ఎదురు చూడం. కానీ ఈ ఉద్యోగానికి ఓ శరీరం ఉంది, అందులో ఎక్కడో మనసంటూ ఉంది, దాని మాటంటూ ఒకటి మిగిలి ఉంది. ఆ మాట ఏమిటో తెలుసుకోవలసిన అవసరమూ ఉంది. అందువల్ల అందరూ కూడబలుక్కున్నట్టుగా ఒక్కమారుగా చూశారు అమ్మాయి వంక. ఆమె వెనకాడింది నలుగురిలో చెప్పడానికి. బహుశా సిగ్గేమో తలదించుకుంది. సిగ్గు మరింత ఆకర్షిస్తుంది మగవాణ్ణి ఆడదాని వైపు. సరే వెళ్ళిరండి, త్వరలో ఇంటిమేట్ చేస్తాం, ప్రకటించింది బోర్డు. సుదర్శనం వచ్చేశాడు ఊరికి బంధుజనంతో. ఎదురు చూస్తున్నాడు అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం. 5 రోజులైంది. 6వ రోజున ఆఫీసు నుంచి ఇంటికొచ్చాడు సుదర్శనం. బట్టలు మార్చుకుని హాల్లోకి వస్తూ అడిగాడు శిరీషని. అక్కయ్య, వాళ్ళేమైనా ఫోన్ చేశారా? పోనీ ఉత్తరం రాశారా? బదులు చెప్పలేదు ఆమె. ఓ పుస్తకంలోంచి ఉత్తరం ఒకటి తీసిచ్చింది. ఈ రోజుల్లోనూ ఉత్తరం మోమాటం కొద్దీ నేరుగా చెప్పలేని విషయాన్ని ఎక్కడో తటస్థంగా ఉండి చేరవేయడానికి. సుదర్శనం అందుకున్నాడు, ఆతృతగా విప్పాడు, చదివాడు, కనురెప్పలైనా ఆర్పకుండా అలాగే ఉండిపోయాడు. ఎవరు రాశారు దాన్ని? ఏముంది అందులో? అక్కడి మేనేజర్, అంటే అమ్మాయి తండ్రి రాశాడు. శ్రీదేవికి తను నచ్చలేదట. అందం, చదువు, మరింకా బంధువులాశించే హోదా, మర్యాద అన్నీ ఉన్నాయి అబ్బాయి అమ్మాయి ఇద్దరికీ. మరైతే ఎందుకు కాదండి శ్రీదేవి సుదర్శన్ని? ఆవిడ మనసులో ఏముంది ఆలోచిస్తారా? నేనే చెప్పి తీరాలని మీరు అనుకుంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఆవిడ మనసులో వాడెవడో మరొకడున్నాడు. అతనితో ఆమె తన స్వప్నలోక సంచారాన్ని ఇంకా అలా కొనసాగిస్తూనే ఉంది. ఆకాశంలో డ్యూయట్లు పాడుకుంటూ నేలకేసి చూడడం లేదు, కానీ చూస్తుంది తప్పక, దిగి వస్తుంది మరికొన్నాళ్ళలాగితే. అయితే ఇప్పటికి వదిలేద్దాం శ్రీదేవిని. ఆవిడ బాధేదో ఆవిడ పడుతుంది. ఈలోగా పాపం మన సుదర్శన మాటేమిటి? ఇదే కదూ మీ ప్రశ్న? అదే చెబుతున్నాను. తను కాదంటే ఎంతలా బాధపడుతుందో ఆమె అని బాధపడిన సుదర్శనం. ఆ ఆలోచనతోటే ఆమెని అంగీకరించిన సుదర్శనం. ఇప్పుడు ఆమె నిర్ణయం చదివి ఏదో విషయం చెప్పాలని ఇటు తిరిగాడు అక్కయ్య కోసం. అప్పటికే అక్కడ లేదు శిరీష. ఆమెకి తెలుసు తమ్ముని మనసు. తను బాధపడితే ఆమె చూడలేదు. అప్పుడిక ఉత్తి సెంటిమెంట్ మాస్టర్ పూర్ ఫెలో మన సుదర్శనం ఏమనుకున్నాడో మనసులో

0: మాట అక్కయ్యతో ఏం చెప్పాలనుకున్నాడో అది కూడా నేనే చెప్పాలంటారా? ఊహించుకోండి మీరే, నాకు చెప్పండి. మనం కలుసుకున్నప్పుడు అప్పుడే 9 అయింది, టిఫిన్కి వెళ్ళాలి హోటల్ని వెతుక్కుంటూ. బాయ్.
1: మనం ఇంతవరకు ఇంటర్వ్యూ డాక్టర్ కాసల నాగభూషణం గారి కథానికి విన్నాం. రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపుదండలో బుద్ధుని పూర్వజన్మ గాథలు, జాతక కథలు అంశంపై శ్రీ పి. మధుసూదనరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ భాగ్యం అందరికీ కలిగించాలని మన భారత ప్రభుత్వం అందించిన నిక్షయ్ పోషణ్ యోజన ఈ పథకం ఆరోగ్య సంక్షేమ శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ భాగ్యం అందరికీ కలిగించాలని మన భారత ప్రభుత్వం అందించిన నిక్షయ్ పోషణ్ యోజన ఈ పథకం ఆరోగ్య సంక్షేమ శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2018లో ప్రారంభమైంది. క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్స సమయంలో పోషకాహారం అందేలా ఆర్థిక సహాయం అందిస్తుంది ప్రభుత్వ ఆరోగ్య సంస్థ. నెలకు 500 రూపాయలు వారి ఖాతాలో నేరుగా జమ అవుతాయి. gov.nikshay వెబ్సైట్లో పూర్తి వివరాలు పొందవచ్చు. అలాగే స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు ఆశా సహాయక బృందాన్ని కూడా సంప్రదించవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం విందాం. గానం కేమునయ్య.

కార్యక్రమంలో చివరగా మనం వినబోయే పాట శ్రీమంతుడి చిత్రం కోసం యజిన్ నిజర్ పాడిన పాట. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే రూపా, ఏంటి ఇంత ఆలస్యం? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా?
1: ఆ ఏం చెప్పమంటావు, వచ్చేదారిలో హెల్మెట్ వేసుకొని వాళ్ళని పట్టుకుంటున్నారు. నాకు హెల్మెట్ ఉంది కాబట్టి తప్పించుకున్నా, లేకపోతే జరిమానా కట్టాల్సిందే కదా. సరే కానీ ఏంటే కొత్త బైకా?
0: అమ్మయ్యా, ఎప్పటి గమనించావు, కొత్త బైకే. నాకు ఎంతో ఇష్టమైంది, నేను కలలకనే బైక్ కొనుక్కున్నా. ఎలా ఉంది?
1: చాలా బాగుంది. మరి హెల్మెట్ ఎక్కడే?
0: అబ్బా, ఎవరు పెట్టుకుంటారు తల మీద అంత బరువు? చాలా ఇబ్బందిగా ఉంటుంది, నా వల్ల కాదు.
1: ఆ తల కాపాడడానికే హెల్మెట్. మరి ఇంత ఖర్చు పెట్టావు కదా, మరి హెల్మెట్ కొనుక్కోవడానికి ఏంటి? ఐఎస్ఐ బ్రాండ్ ఉన్న హెల్మెట్ మంచి నాణ్యతతో ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు చాలా వింటున్నాం, జాగ్రత్త.
0: నువ్వన్నట్టు మనం హాయిగా సురక్షితంగా ప్రయాణం చేయాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి.
2: ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈ రోజు నుండే అమల్లోకొస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవేట్రి కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బలపరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజీ 100లాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ని తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్నివాస్లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాశ్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
1: నా రంగస్వామి கடவுளின் பெயரால் உறுதி கூறுதாவது, நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரியவரும் எந்த

0: செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டாரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
1: ரங்கசாமிதோ பாட்டு பார்ட்டிக்கு சென்ற மல்லாடி கிருஷ்ணாராவ், பிஜேபிக்கு சென்ற ஏ நமசிவாயம் கூட மந்திரலுகா பிரமாணம் செய்தார். ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆ అణు పరీక్షలు దేశ అచంచలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు భారతదేశ ఆత్మవిశ్వాసానికి, దృఢ నిశ్చయానికి నిదర్శనమని అన్నారు. ఆ పరీక్షల తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారతదేశంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఎంతటి ఒత్తిడులు ఎదురైనప్పటికీ ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని, ఆనాటి పరీక్షల ద్వారా నిరూపితమైందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు తిరిగి
2: செய்திகள் வாசிப்பவர் லக்ஷ்மி டாக்டர்.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు బుధవారం కదండి, ఎప్పటిలాగే చిత్ర ప్రముఖుల విశేషాలు తెలుసుకుంటూ చిత్ర సంగీతం వింటాం కదా. మరి ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నామో తెలుసా? ధైర్యం, సాహసం, పట్టుదల, పంతం అవే కాదండోయ్, సాంకేతికతకు సాహస ప్రయోగాలకు ఎన్సైక్లోపీడియా ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందని కదండి. ఆయనే పద్మభూషణ్, ఆంధ్ర జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ.

1943 May 31 దివి నుండి దిగిన నటదిగ్గజం కృష్ణ గుంటూరు జిల్లా బుర్రపాలెంలో జన్మించిన ఈయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. అగ్రనటులు నటసార్వభౌమ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు మరియు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చిత్రసీమలో అభిమానులు దివ్యరథం పట్టడం చూసిన ఆయన, నేను కూడా ఆ స్థాయికి ఎదగాలని పట్టుదలతో చిత్రసీమలో అరంగేట్రం చేశారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో కొత్త తారాగణంతో మొదలుపెట్టిన చిత్రంలో కథానాయకుడిగా తేను మనసులు చిత్రంతో అందగాడిగా అభిమానుల మన్నలు అందుకున్నారు. గూఢచారి 116తో ఆంధ్రా జేమ్స్ బాండ్గా ప్రేక్షకుల గుండెల్లో నీరాజనాలు అందుకున్నారు. ఆ చిత్రం నుంచి ఘంటసాల, పీసుశీల పాడిన చిత్ర సంగీతం ఇప్పుడు విందాం. సి నారాయణరెడ్డి సాహిత్యం, టి చలపతిరావు సంగీతం.

కృష్ణ యాక్షన్ కట్ అనే పదాలకు మైమరిచి నటించి జీవించారు. నిర్మాతకు ఇబ్బంది అంటే ఆయనే నిర్మాతగా సినిమా ఆడకపోతే పారితోషికం వదులుకునేవారు. ఏ సినిమాలు లేవని నిర్మాత అంటే ఆయనే డేట్స్ ఇచ్చేవారు. కొత్త నిర్మాతలకు కొత్తదనానికి చిరునామాగా నిలిచారు కృష్ణ. 1970లో పద్మాలయ సంస్థ స్థాపనకు పునాది, చిత్రసీమ కష్టాలు తీర్చాలనే పరితపన, తనతో 10 మందికి పని కల్పించాలనే తపన కృషికి నిదర్శనం. ఆ సంస్థలో మొదటిగా అగ్నిపరీక్ష సినిమా నిర్మితమైంది. ఆ తర్వాత తొలి కౌబాయ్గా కృష్ణ, మొదటి ఈస్టర్న్ కలర్

కలర్లో విడుదలైన మోసగాళ్లకు మోసగాడు చిత్ర నిర్మాణం ఒక సాహసం. రాజస్థాన్లో మండుటెండల్లో అలుపెరగని శ్రమతో కష్టించి పలించి సాధించిన చిత్రం మోసగాళ్లకు మోసగాడు. ఆ చలన చిత్రం చిత్రసీమకే మొకటాయిమానంగా నిలిచింది. ఆ చిత్రం నుంచి ఎస్పీబి పి సుశీల చెత్తగా పాడిన పాట విందాం. ఆరుద్ర సాహిత్యం, పి ఆదినారాయణరావు సంగీతం.

తదుపరి చిత్రాలన్నింటిలో నేపథ్య గాయకుడిగా స్థానం కల్పించారు కృష్ణ. విశాల గగనంలో చందమామ అని కైపెక్కించే పాటలతో ప్రేక్షక మహాశయులకు మంత్రముగ్ధులు చేశారు ఎస్పీబి. ఆ పాట ఇప్పుడు విందాం. మహాబలుడు చిత్రం నుంచి ఆరుద్ర సాహిత్యం, ఎస్పి కోదండపాణి సంగీతం, పి సుశీల చేతగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆల్పించిన పాట.

ప్రేక్షకులని ఆద్యంతం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్తో ఏవిఎం సంస్థ నిర్మాణంలో విడుదలైన చిత్రం అవే కళ్ళు. ఆ చిత్రం కృష్ణకు మరొక మచ్చుతునకగా నిలిచింది. మకుటాయిమాయంగా నిలిచి తొలి తెలుగు హారర్ చిత్రంగా ప్రేక్షకాదరణ పొంది విజయం సాధించింది. ఆ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట ఇప్పుడు విందాం.

మలపుల చిలక ఎందుకే అలక కనులలో కలహం మనసున విరహం మలపుల చిలక ఎందుకే అలక కనులలో కలహం మనసున విరహం మధువులు తొన్నికే పెదవు

நடக்கல செல்லியாராவே. எவரு நீ வாரு తెలుసుకోలేవు తాగలేదు ఊగలేదు అంతలో.

నిర్మాతగా దర్శకుడిగా నటుడిగా తన సొంత నిర్మాణ సంస్థ పద్మాలయ స్టూడియోస్ ద్వారా ఎన్నో భారీ చిత్రాలు నిర్మించారు కృష్ణ. సినిమాపై ప్రేమతో ఎన్నో ప్రయోగాలు చేసి తెలుగు చిత్ర పరిశ్రమను కొత్త పొంతలు తొక్కించారు. అందులో అపురూపమైన చిత్రం అల్లూరి సీతారామరాజు 1974లో విడుదలైన ఈ చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులందరూ పాలుపంచుకున్నారు. చింతలపల్లి అడవుల్లో ఆర్టిస్ట్ మాధవపేది గోఖలే చేతిలో తీర్చిదిద్దిన అల్లూరి సీతారామరాజు ఘటంతో మన్యం వీరుడిగా కృష్ణ ఆవేశపూరితమైన నటనతో దేశ స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన సన్నివేశాలు ఇప్పటికీ సదరు ప్రేక్షకుడిని కంటతడిపెట్టిస్తాయి. ఈ చిత్రంతో తన అమ్ముల పొదిలో నటశేఖర కృష్ణగా వెలుగొందారు. కార్యక్రమంలో ఇప్పుడు అల్లూరి సీతారామరావు చిత్రం నుంచి శ్రీశ్రీ సాహిత్యం, ఆదినారాయణరావు సంగీతంలో ఘంటసాల వి. రామకృష్ణ బృందం ఆలపించిన పాట విందాం.

తెలుగులో 70mmలో నిర్మించిన మొదటి సినిమా సింహాసనం. సినిమా స్కోప్లో మొదటిసారిగా సినిమా నిర్మించిన పద్మాలయ సంస్థ తొలిసారిగా 70mmలో నిర్మించింది. కృష్ణ దర్శకుడిగా ఈ చిత్రంలో పరిచయమయ్యారు. చిత్రానికి కథ చిత్రానువాదం కూడా అందించారు. ఆ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాజ సీతారాం, పి సుశీల పాడిన పాట విందాం. వేటూరి సాహిత్యం, బప్పి లహరి సంగీతం.

కృష్ణ వ్యక్తిగతంగా మంచి మనిషిగా, నిర్మాతగా, హీరోగా పేరు తెచ్చుకున్న చిత్రసీమకే కాకుండా దేశ ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయనిధులు అందించారు. కరువు సమయంలో బాధితుల సహాయనిధికి తన మిత్రులతో కలిసి ప్రదర్శనలతో వసూలైన సంపద బాధితులకు అందించారు. దివిసీమ తుఫాను బాధితులకు లక్షల విరాళాలు అందజేశారు. అన్నార్థులకు, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఆదుకున్న మహనీయుడు కృష్ణ. కార్యక్రమంలో ఇప్పుడు పాడి పంటల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన పాట విందాం.

కృష్ణ 340 చిత్రాలకు పైగా నటించారు. నాటి మేటి తారాలతో, మల్టీ స్టారర్లతో 50 పైగా చిత్రాలతో నటించి ఘనత సాధించారు. ఆయన నటించిన 18 సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదలవ్వడం ఒక రికార్డ్. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 31 సినిమాల్లో నటించిన ఆయన అత్యధికంగా వివిధ భాషల్లో డబ్బింగ్ అయిన చిత్రాలు కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. 1983లో విజయవాడ నగరంలో 6 చిత్రాలు శతదినోత్సవం జరిపించుకున్న ఏకైక కథానాయకుడు కృష్ణ. కార్యక్రమంలో ఇప్పుడు నేనంటే నేనే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. కొసరాజు సాహిత్యం, ఎస్పి కోదండపాణి సంగీతం.

ఒక్కసారి ఇటు చూడు పిల్లా, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ.

జోర్జోరుగా నడిపేస్తా, కారులోన ఎక్కిస్తా, జోర్జోరుగా నడిపేస్తా, చంపా చంపా రాసుకుంటూ జలసాగా గడిపేస్తా.

జోర్ జోరుగా నడిపేస్తాడు, కారులోన ఎక్కిస్తా జోర్ జోరుగా నడిపేస్తా, చంపా చంపా రాసుకుంటూ జలసాగా గడిపే.

కృష్ణ చిత్రాన్ని నిర్మాణ సమయంలోనూ క్రమశిక్షణతో చిత్ర బృందం సాధక బాధకాలు తెలుసుకుంటూ చిత్ర పరిశ్రమకు నిజమైన శ్రమజీవిగా ధన్యజీవిగా ఎందరికో ఆశాదీపంగా నిలిచారు. వెండితెర వినీలాకాశంలో ధృవతారగా ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచి ఉంటారు. కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట పచ్చని సంసారం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. భువనచంద్ర సాహిత్యం, సంగీతం విద్యాసాగర్.

మన భారత ప్రభుత్వం రైతన్నలకు అందించిన ప్రతిష్టాత్మక పథకం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పంట ఖర్చు తగ్గించి ఎక్కువ దిగుబడి ద్వారా ఆదాయం పెరిగే లక్ష్యాలతో ఈ పథకం ప్రారంభించింది. https://agriwelfare.gov.in వెబ్సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్లో మనం విన్నాం